0: వచ్చినారు.
1: ఉపస్థిత్ భక్జను సంగీత్ పీఠ రసేశ్వర్ విశ్వవిఖ్యాత్ భజన్ గాయక్ మాత్ర.